0: గారే గారే
1: ఏ గరబడది
0: గారే గారే
1: ఏ దూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక
0: బట్టే గారే
1: ఏ దూరకి దరది ఇన్నాయా అదో
2: ఎక్క చతుర నార